అష్టపది పరమయ్యా కేకును చేత పరాన్ని కమలమూల్తే కమల దృష్టాన్ని జంతు సాజ సవార సింగార్యా గర్భ అగ్నమే జరే ఉభార్యా బార్ వ్యవస్థా తుజే ప్యారే దూధ పహర జోబన భోజన సుఖ సూద బిర్ద భయవ పర సాక్ సైన్ ముఖ ప్యావ బైఠకా ఉదయన ఇహ నిర్గుణ గుణ గశు న బుజ్జ బక్షలే హోతో నానక సిజ్జ జయ ప్రసాద ధారు పర సుఖ బసే సుత ప్రాత్ మీత బనత సంఘస జయ ప్రసాద పీవే శీతల జల సుఖదాయి పవన పావక అమల జయ ప్రసాద భోగే సబ రసా సగల సమగ్రీ సంసాద బసా దినే హస్త పామ కర్ణ నేత్ర సనా తసే త్యాగ అవర సంగ రచనా ఐసే దోఖ ముడ అంద వ్యాపే నానక కాళ్యో ప్ర వ్యాపే ఆద అంత రాఖన హార తిస్యో ప్రీత నా కరా గవార జాకీ సేవా నమనద పావే తాస్య మూఢా మన్నై లావే జో ఠాకుర సత సదా హజూరే